ముత్యాల స్వరాలు ముత్యాల స్వరాలు ముత్యాల స్వరాలు ముత్యాల స్వరాలు

శ్రోతలకు హృదయపూర్వక నమస్కారం. ముత్యాల స్వరాలు ప్రసారం ఇక్కడ మన రేడియో అంటే AM2 రేడియో మరిషస్ ఛానల్ మీద మొదలవుతున్నది. ఈ గంటసేపు తెలుగు కార్యక్రమం 1 గంటకు పూర్తి అవుతుంది. మొత్తం ప్రియమైన శ్రోతలరా, ఈ కార్యక్రమంలో మీరు మాతోనే ఉంటారని శుభ నమ్మకంతోనే సరే మన ఈనాటి

శ్రోతలారా, సరిగ్గా మధ్యాహ్నం 12:16 మనైనాటి ముత్యాల స్వరాలు కార్యక్రమం మన కొనసాగిస్తున్నాం. మరొకండి కార్యక్రమం 1 గంటకు పూర్తి అవుతుంది. అనేక ధన్యవాదాలు ఎవరెవరు మనైనాటి కార్యక్రమం వింటున్నారు.

నిజమైనాడు కదూ, మన్నించడంలో ఏం గొప్పది పని కాదు. ఒక చిన్ని సోరీయే చెప్పాలి కదూ. ప్రియమైన శ్రోతలారా, అనుకుంటున్నాను ఈ కొత్త జూన్ నెల యొక్క శుభ ప్రారంభం సోమవారం నుంచి బ్రహ్మాండకరంగానే అయింది మీకందరి కోసం. ఇదే నెల యొక్క తొలి వారపు చిట్టి చివరైన ఆదివారపు రోజు వరకు చేరి ఉన్నాం. రేపటి సోమవారం యొక్క 8వ తారీఖున ఇదే నెల యొక్క ద్వితీయ వారం మొదలవుతుంది.

శ్రోతలారా, జీవితం అసలు మాకు ప్రతిసారి ఒక చక్కనైన అంటే ప్లాట్ఫామ్గా ఉంటుంది నేర్చుకోవటానికి, కొన్ని చక్కనైన పనులు చేయటానికి. కానీ అదే జీవితంలోని అందం మనం ఎంతో చక్కగానే మనం గుర్తించాలని ప్రతిరోజు అవకాశాలు మాకు కలుగుతాయి. ఎందుకంటే అదే జీవితం మనకు కావలసినవి ఇవ్వదు, మనకు అవసరమైనవి నేర్పిస్తుంది.

శ్రోతలారా, కొన్ని స్నేహాలు మాటలతో కాదు నిశ్శబ్దంతో బలపడతాయి. మనం చెప్పకుండానే మన బాధను అర్థం చేసుకునే ఒక మనిషి ఉంటే అదే జీవితంలో పెద్ద బలం. అలాంటి స్నేహం దొరకడం అది అదృష్టం మాత్రమే కాదు, అది ఒక వరం కూడా.

కొత్తగానే మనం జూన్ నెలలో ప్రవేశించి ఉన్నాం అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు మే నెలలు బ్రహ్మాండకరంగానే గడిపి ఉన్నారు. ఇది జూన్ నెల, ఆరుటూ పాడుతూ అలానే చిరునవ్వుతోనే గడపాలి. అండ్ జూన్ తర్వాత మరొకండి, ఇట్స్ రైట్ వే టు జూలై నెల. సో లెట్స్ ఎంజాయ్ దిస్ ద జూన్ నెల.

సరే శ్రోతలారా, కొన్ని నిమిషాల్లో మన ఈనాటి ముత్యాల స్వరాలు అన్న తెలుగు కార్యక్రమం పూర్తి అవుతుంది. మొత్తం ఈ గంటసేపు కార్యక్రమంలో ఉన్నందుకు, శ్రద్ధపూర్వకంగానే విన్నందుకు అనేక ధన్యవాదాలు. దైవానుగ్రహాలు ఉంటే మళ్ళీ మరొక్కటి తెలుగు కార్యక్రమంలో తప్పనిసరిగా కలుద్దాం. మరి ఇంతటితోనే సమాప్తం. శుభ ఆదివారం. నమస్కారం.

0: 819 किलोहर्ट्ज, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
2: సంగీత రసికులందరికీ మా హృదయపూర్వక నమస్కారం. రాత్రి వేళ సరిగా 7:30 అయింది. స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం విశేషంగా ప్రతి రాత్రి వేళ లాగా ఈ రాత్రి వేళ కూడా ప్రసారం అవుతున్నది మంచి మంచి సినీ పాటలతో. విశేషంగా ఆదివారం నాడు వీకెండ్ బాగా జరిగిందని అనే నమ్మకంతో మన ఈ రాత్రి వేళ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. స్వరాలతో ఈ రాత్రి

సంగీత ప్రియులారా, ఇంకొకసారి గుర్తించుకోండి, రాత్రి వేళ 20 నిమిషాలకు మన స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం ప్రసారం చేస్తున్నాం. మంచి మంచి సినీ పాటలతో మిమ్మల్ని అంతతేం చేయడానికి తీసుకుని వస్తాను మధురమైన సినీ పాటలు. 20 నిమిషాలకు వందనామీతో ఉంటుంది మిమ్మల్ని అంతతేం చేయడానికి.

సంగీత ప్రియులారా, రాత్రి వేళ 20 నిమిషాలకు ప్రసారం చేస్తాం. ఈ రాత్రి వేళ కూడా అలాగే ఈ వీకెండ్ అయిపోయింది, ఇంకా ఒక కొత్త వారం ఆరంభిస్తుంది రేపు. అయితే రాత్రి వేళ మంచిగా సమయం గడుపుతూ మీరు భోజనం చేస్తున్నారు, ఈ రాత్రి వేళ సురుచి చెప్తూ మన కార్యక్రమం కొనసాగిస్తూ

సాగితే మరిచిపోగలను, సాగనివ్వదు. మర్చిపోతే సాగగలను, మరువనివ్వదు.

0: ఇరవై నిమిషాలకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకుని వచ్చాను మధురమైన సినీ పాటలు. మన కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలన్నీ ఎంతో మెచ్చుకున్నాడని ఆశిస్తూ వందనా మీ దగ్గర సెలవు తీసుకుని శుభరాత్రి, నమస్కారం.
1: సువి సువమ్మ సువి సువి సువి సువమ్మ సువి సువి.